0: toccane to anche poche dic ne me via da su ne me via da pol ne me via da lecken bab kapot purana slogan sadayatruk diktiu we naitiko sonte we naisuna
1: Exacto.
0: जाओ।
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।